0: సమాధి నగరం
1: తలా కొన్ని కుల కుల నగరం సమాధాన్ నాకు పదార్థ
0: నాకు పదార్థ మాట్లాడతారా అవసరం సంస్థ ఉద్యోగ భవిష్యత్
2: రేడియో గురువాత ఎఫ్ఎం.

ఎంతసేపు అసలు మీ అంశం రాసుకోవాలని సమయం దీనికోసం మీరు పండుగ పంచాలంటే పడాల్సి శాస్త్రీయ 28 పంచాలంటే సారం.

0: ఆధారం ప్రతిష్టాంశం పట్ల సాధ్యంశ అనుసంధానం కేంద్ర సందర్భంలో సహకారీ ఇంటర్నేషనల్ ఎవరి రోటరీ గ్రూప్ కాఠ్మండు నిర్చాలి విశ్వ ఫలితాల రోటరీ ఫ్రెండ్స్ ఎవరి పార్ట్నర్ క్లబ్ ద్వారా జరిగిస్తా ఈ ప్రస్తుతాన్ని
1: కానూనీ అపరాధం ఇస్తాయి ఆశయ

0: కలిసి బడ్జెట్లోకి రావటం నా కాలసీమ బడ్జెట్లోకి రావటమా నా ప్రాణంగా తాకు బాగుంటుంది అని
1: ఏదైతే దానికో చేసుకుని ఏదో ప్రాంతం అయితే